భాగం ఊర్జస్వతేః పయస్వతేః పయస్వతేరూర్జస్వతేరూర్జస్వతేః పయస్వతేః ప్రజావతేః ప్రజావతేః పయస్వతేరూర్జస్వతేరూర్జస్వతేః పయస్వతేః ప్రజావతేః పయస్వతేః ప్రజావతేః ప్రజావతేః పయస్వతేః పయస్వతేః ప్రజావతేరణమేవా అణమేవా ప్రజావతేః పయస్వతేః పయస్వతేః.

రుద్రస్య రుద్రస్యాఘషగం సోఘషగం సో రుద్రస్య హేతిర్హేతి రుద్రస్యాఘషగం సోఘషగం సో రుద్రస్య హేతిః అఘషగం స ఇత్యఘషగం సః రుద్రస్య హేతిర్హేతి రుద్రస్య రుద్రస్య హేతిః పరిపరిహేతి రుద్రస్య రుద్రస్య హేతిః పరి హేతిః పరిపరిహేతిర్హేతిః పరివో వః పరిహేతిర్హేతిః పరివః పరివో వః పరిపరివో వృణక్తు వృణక్తు వః పరిపరివో వృణక్తు వో వృణక్తు వృణక్తు వో వో వృణక్తు ధ్రువా ధ్రువా వృణక్తు వో వో వృణక్తు ధ్రువా వృణక్తు ధ్రువా ధ్రువా వృణక్తు వృణక్తు ధ్రువా అస్మిన్ అస్మిన్ ధ్రువా.

యః ప్రేయమ్ ప్రేయమియమ్ ప్రప్రేయమగాదగాదియమ్ ప్రప్రేయమగాత్ ఇయమగాదగాదియమియమగాద్ధిషణాధిషణాగాదియమియమగాద్ధిషణా అగాద్ధిషణాధిషణాగాదగాద్ధిషణా బరిహిర్బరిహిర్ధిషణాగాదగాద్ధిషణా బరిహిః ధిషణా బరిహిర్బరిహిర్ధిషణా ధిషణా బరిహిరచ్చాచ్చ బరిహిర్ధిషణా ధిషణా బరిహిరచ్చ బరిహిరచ్చాచ్చ బరిహిర్బరిహిరచ్చమను నామనునాచ్చ బరిహిర్బరిహిరచ్చమనునా అచ్చమను నామనునాచ్చాచ్చమనునా కృతాకృతామనునాచ్చాచ్చమనునా కృత మనునా కృతామనునామనునా కృతస్వధయా అస్వధయా కృతామనునామనునా కృతస్వధయా కృతస్వధయా అస్వధయా కృతకృతస్వధయా వితష్టా వితష్టా స్వధయా కృతకృతస్వధయా వితష్టా స్వధయా వితష్టా వితష్టా స్వధయా అస్వధయా వితష్టా.

పితష్టా వితష్టా తా పితష్టేతి వితష్టా తాతే తావహంతి వహంత్యాతే తావహంతి ఆవహంతి వహంత్యావహంతి కవయః కవయో వహంత్యావహంతి కవయః వహంతి కవయః కవయో వహంతి వహంతి కవయః పురస్తాత్ పురస్తాత్ కవయో వహంతి వహంతి కవయః పురస్తాత్ కవయః పురస్తాత్ పురస్తాత్ కవయః కవయః పురస్తాత్ దేవేభ్యో దేవేభ్యః పురస్తాత్ కవయః కవయః పురస్తాత్.

పరిశోతమస్యసి పరిశోతం పరిశోతమసి వర్షవృద్ధం వర్షవృద్ధమసి పరిశోతం పరిశోతమసి వర్షవృద్ధం పరిశోతమితి పరి సూతం అసి వర్షవృద్ధం వర్షవృద్ధమస్యసి వర్షవృద్ధమస్యసి వర్షవృద్ధమస్యసి వర్షవృద్ధమసి వర్షవృద్ధమస్యసి వర్షవృద్ధం వర్షవృద్ధమసి దేవ బరిహిర్దేవ బరిహిరసి వర్షవృద్ధం వర్షవృద్ధమసి దేవ బరిహిః వర్షవృద్ధమితి వర్షవృద్ధం అసి దేవ

హరిత్యాయ హరిత్యాయ చ హరిత్యాయ చ హరిత్యాయ చ హరిత్యాయ చ హరిత్యాయ చ హరిత్యాయ హరిత్యాయ చ నమో నమశ్చ హరిత్యాయ హరి